0: కండ కన్న మడి పండు తరల పం పం పం అయ్యా అయ్యా హోయ్ నాన పన్నానే మామ ఎంగేడోయ్ అంబొన్న కొండాడ
1: மீண்டும் கேட்க தூண்டும் ஆதரவு
2: உங்கள் குடும்பத்திற்கு சுவையாகவும் ஆரோக்கியமாகவும் சமைக்க நினைக்கிறீர்களா? SPM பருப்பு வகைகள் சுவை சத்து